0: 9080584653 or visit nagrajhomes.com.
1: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 92-855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: రామ్ మిర్యాలా కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా? Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Celebrating 16 years on US Airways. Villagellu Radio.
4: America lo unna pravasa bharatiyulandariki mukhyanga mana telugu varandariki na namaskaram. Nenu mee chiranjeevini.
5: Hi, this is Venkatesh here.
4: Andariki namaskaram. Nenu mee Nagarjun.
6: Villagellu srotalaki na namaskaram. Mee Kamal Haas.
7: Hi, I am Gopal.
8: I'm Ram Charan.
9: Hi, this is Venkatesh.
10: Hi, this is Provas.
11: Hi, this is Provas.
12: Hi, this is Alu Achan.
13: Hi, this is Alu Achan.
14: Hello guys, this is Ravi Teja.
15: Hi, this is Nagar
16: Chaitanya. Hi, this is Jagpati Babu.
17: Hi, this is Vijay Devarkonda.
18: Hi, this is Nani.
19: Hello all, Nenu Mee Surya.
20: Hi, this is Naveen Polishetty.
21: Hi, Nenu actor Teja Sajjani.
22: Hi guys, Nenu Mee Advisesh.
23: Hi, Nenu Mee Varun Tej.
24: Hi, this is Sharwanan.
25: Hello, only this is Sudhir Babu.
26: Hi, this is Anand Devarkonda.
27: Hi everyone, Nenu Mee Roshan.
28: Hi, this is Kiran Abora.
29: Hi guys, this is Nikhil.
30: Hello guys, Nenu Mee Nitinne.
31: Hi, Nenu Mee Sri Vishnu.
32: Hi, Nenu Mee Gopishan.
33: Nenu Mee Gopishan.
34: Hi, Nenu Mee Santosh Sobhan.
35: Hi, this is Vishnu Manchu.
36: Hi, Nenu Thiruveer.
37: Hi, this is Siddharth.
38: Hi, Nenu Mee Sandeep Kishanne.
39: North America lone friends andarki namaste, this is Nabdi.
40: Hi, this is Nagashauran.
41: You're listening to Virijallu.
42: You're listening to Virijallu Radio.
43: Meer vintunnaru mee Telugu show Virijallu.
44: Meer vintunnaru Virijallu.
45: I wish Virijallu continuous success in the coming years. God bless.
46: తెలుగు సినిమాలని, తెలుగు పాటల్ని, తెలుగు మాటల్ని మనం మరిచిపోతున్న ఎంతో మంది అద్భుతమైన కళాకారుల్ని, మహనీయుల్ని, గొప్పవాళ్ళని పరిచయం చేస్తూ ఇలా ఇన్నేళ్లు కొనసాగించి సక్సెస్ఫుల్ గా షోస్ చేస్తున్నారంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. మరీ ముఖ్యంగా ఎందరితో కష్టం ఉంది. దానికి గాను ఈ సందర్భంగా నేను విజయ ఆసూరి గారిని, అలాగే కళ్యాణ్ కట్టమూరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా విరిజల్లు నిరాటంకంగా కొనసాగుతూనే ఉండి ప్రపంచ తెలుగు వారిని దగ్గరకు తీసుకురావాలని ఆశిస్తూ, అలాగే వారి మనసుకు ఈ విరిజల్లు మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.
3: Celebrating 16 years on US Airwaves, Virijallu Radio. Ooh la la, mazza chayala. Mazza chayala.

0: Happy Friday. వెల్కమ్ టు ద ఫ్రైడే ఎడిషన్ ఆన్ విరిజల్లు హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ్వ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికెళ్తూ మా ఈ షోని ఆల్ ది వే టిల్ 7:59 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే లిసన్ టు వాజ్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు తెలుగు పాటలు వినాలనుకుంటే 92.3 FM HD2. అండ్ మా విరిజల్ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వకపోతే మీరు చాలా మిస్ అయిపోతున్నారు. బికాస్ వి గివ్ అవే లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్, ఈవెంట్ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్, మూవీ టికెట్స్, వాటితో పాటు సమ్ స్పెషల్ డిస్కౌంట్స్. ఇన్ ఫ్యాక్ట్ రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్ కి వన్ లక్కీ విన్నర్ విల్ విన్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్, టేబుల్ సీటింగ్, ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్. అవి గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది వెరీ వెరీ సింపుల్. జస్ట్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. గో టు facebook.com/virijallu VIRIJALLU. దిర్ ఇస్ ఏ పిన్ పోస్ట్ విత్ ఎ క్యూఆర్ కోడ్, స్కాన్ ఇట్ అండ్ యూ కెన్ జాయిన్ అస్. లేదా హాయిగా మాకు ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com విత్ యువర్ నేమ్ అండ్ నెంబర్. హాయిగా మేమే యాడ్ చేసి పెట్టేస్తాం. అండ్ ఇవాళ మీకోసం ఒక స్పెషల్ షో. మనం చెప్పినట్టుగా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే మాకు వచ్చిన ఫోన్ కాల్స్ అందరిలోంచి విల్ బి అనౌన్సింగ్ 4 లక్కీ విన్నర్స్ హూ విల్ బి విన్నింగ్ అ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్, స్టాండ్ ఇన్ టికెట్స్ టు రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్. ఆ లక్కీ విన్నర్స్ ని సండే షోలో అనౌన్స్ చేస్తాం. బేసికలీ ఆల్ ద కాలర్స్ దట్ కాల్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, దే విల్ బి ఎన్రోల్డ్ ఇన్ రాఫల్ అండ్ 4 ఆఫ్ దెమ్ విల్ బి విన్నింగ్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఈచ్ ఫర్ రామ్ మిరియాల ఎంట్రీ టికెట్ టు రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్ నెక్స్ట్ ఫ్రైడే ఎట్ ICC మిల్ పీటర్స్. సో మీరు చాలా వెరీ సింపుల్, ఒక ఫన్ షో ఇస్ కమింగ్ యోర్ వే. But top of the hour, every Friday in 2026, we have the segment called NRI Wealth, because your wealth matters. And this segment, we cover various topics tied to NRI Wealth Management with Ladi Juti. Ladi G of NRI Wealth Management is an independent fiduciary certified financial planner since 2003 and has more than $400 million under management. Yes, you heard it right, $400 million under management. He can help you with your portfolio management, whether it is 401k, IRAs or brokerage accounts. He can also help individuals that are near retirement or retired and looking for monthly income. The best way to reach out to him is call or text his cell phone number 408-373-5570, 408-373-5570. When you call or text, it is Ladi G himself. He is very, very responsive and he takes pride and satisfaction in helping the community. Once again, his cell phone number to reach directly is 408-373-5570. Hi Ladi G, welcome back to Virijallu.
1: Thank you for having me, Kalyan
0: bhai. Welcome to the show again, Ladi ji. And I want to bring this topic again, Ladi ji, because I got even emails from few people who said that they didn't know this can be done. And like I said, even I found this interesting. So I want to bring the topic, if you don't mind, Ladi ji, one that you covered last week, which was very beneficial. And that is about shares that we have. I know we have need for money time and again, especially with the changing times. We don't know when we will need money, Ladi ji. But say we have stocks. Do we have to sell the stocks, or if we need to borrow without selling the stocks, is there a possibility? You mentioned there was one. Please once again elaborate for all our listeners, Ladi ji.
1: Sure. So as of right now, if you have your RSUs or your ESPs through your employer, mm-hmm. and let's say E-Trade or JP Morgan or Morgan, I think Morgan Stanley, most likely they're holding your RSUs. So you can call them up and you can request to take a loan against your shares. So let's say you have $1 million of NVIDIA, mm-hmm. for example. You can borrow $500,000 out of that million, and you will most likely pay, I believe, around 6% to 7% interest rate on that $500,000 a year, right? If the stock falls, they can sell the stock to cover the losses, depending on what the margin call is. But that 6-7% is pretty high. You cannot write that off anywhere. That's your real expense of the loan.
0: True.
1: But a strategy that I have, you can write that interest off, and the interest is less than 5%. So $500,000 you borrow and you are paying 5%, that's $25,000. Mm-hmm. I mean, $2,500 in a... $25,000 in interest is what you're paying.
0: Yeah.
1: That $25,000 interest that you're paying, 60% of that interest is a long-term capital loss. So if you have gained somewhere else, you can pin that against that, and the remaining 40% is short-term capital loss that can be used for selling other capital gains somewhere else. So your effective rate of return is down to around 2.5 to 3%, depending on your tax bracket. And the money that you borrow, you can actually do anything with that money. You can pay off your home. You can buy a car. You can invest in the market. So it's your personal decision. And I think it's a very big deal. I really want listeners to understand that this is huge, because a lot of us don't want to borrow because the interest rates are so high. But with the write-off and a lower rate, it totally makes sense. You can literally take that money, invest it somewhere else, and get 10-15% rate of return, and you're only paying 2.5 to 3% effective rate after all the deductions.
0: Yeah, that's a blinder, Laddie G. But most another important aspect is your stocks are still with you, right? Because
1: we
0: are losing
1: the stocks appreciate. The stocks appreciate. Let's say NVIDIA doubles, hypothetically, right?
0: Yeah.
1: You're participating in the growth. You are not selling it. That's a big, big deal. So guys, please, this is only one strategy. There's so many other strategies out there that are not available to general public. A lot of us are not familiar with it, right? So whenever you're looking for financial planners, people are looking for the cheapest thing possible out there, right? They'll go online, this and that. But, you know, there's people like me who manage so much money, and we only deal with people who have good amount of money, and we have these strategies and clients are taking advantage of it.
0: First of all, Larry G has $400 million under management. That tells you that the community trusts him. And we know
1: all Desi community, all Indians.
0: I know. And we know Larry G personally. And one thing I can tell you, if you call Larry G with a question, his first intention is not to sell something to you or not to pitch something to you. He truly likes to help people, educate people, because he feels he's already earned enough. He has clients and all. That's not his matter. But to his point, he's bringing a lot of interesting stuff. In these few weeks on radio, on this NRI Wealth segment, I've heard a lot of things that I didn't even know myself. I mean, again, I'm like one of you, and we thought we know enough about managing our wealth, etc. But this strategy, when he mentioned last week, I said, Laddie G, I think we need to repeat it one more time, because this is my mind blowing. The fact that you don't have to sell your stocks, you can still get a loan, and the percentage would be much lesser than 5%, and you still can retain your stocks. I think please bring this again, and that is the reason we are repeating the same topic this week. So once again, if you're looking for a loan without selling a stock, like how we just talked about, reach out to him and he can talk to you at length for your situation. Depending upon which company you're in, he can advise you. 408-373-5570 is his direct number to call or text. 408-373-5570. And Ladiji, and if people want to pursue this, you will be able to tell them how to go about procuring whatever the loan, and how do we go about it, right?
1: Absolutely. It's a very painless process. It doesn't take that long. Within a few days, you can have the loan in your account, guys. So there's no gotcha moment here. I don't sell products. The way my practice is designed, I cannot earn a commission anywhere. So whenever we're recommending, it's you are the one who are paying me the fees. No third party can give me anything. So guys, there's no conflict of interest. You're getting the most honest advice possible.
0: And that is the reason he's called an independent fiduciary certified financial planner, because he doesn't get paid through any third party, any company selling products. You as the client is the only one paying him. And that is the reason your benefit is what is in his mind as well. And more than that, Ladiji himself, like I said, he truly believes in helping the community, educating the community. Pick up the phone, call him. Even if you have general financial question, anything about financial planning, you have no idea what to do, please call him. He gives great advice, and he enjoys helping people. 408-373-5570 is the number to call or text. 408-373-5570. That was Ladi Jyoti from NRI Wealth Management. And this segment is called NRI Wealth. Ladi ji, anything else you want to talk about today's topic?
1: You know, if you're worth over $10 million, there are strategies out there on portion of your money. You will never pay taxes and your kids will never pay taxes, guys. Again, there's so many strategies out there. It's just, I don't know who's in that kind of, high net worth individual. But if you're one of the listeners who have good amount of money, guys, opportunities are unlimited. After $5 million of net worth, the heavens open up for you when it comes to tax strategies.
0: And once again, heavens are calling. Ladi ji is right here. He's in the Bay Area. You can call or text him. 408-373-5570 is the number. 408-373-5570. That was Ladi Jyoti from NRI Wealth Management. More about their services, go to his website, nriwealth.com. And this segment, NRI Wealth, top of the hour, every Friday, right here on Virijallu on 92.3 FM. Thank you so much, Ladi ji. We'll talk to you again next Friday.
1: Thank you very much. Take care.
0: Thank you. Once again, that was Ladi Jyoti. 408-373-5570 is direct number to call or text. Once again, welcome back to this Hype Friday edition on Virijallu. Nenu mee host Kalyan Kattamuri and నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఎందుకంటే నా క్వశ్చన్స్ అన్ని నేను ప్లే చేసి వాటి నుంచి చెప్తాను. సో ఆ సీక్వెన్స్ జాగ్రత్తగా వినాలి, నేను ప్లే చేసి పాటలు జాగ్రత్తగా వినాలి, బికాజ్ నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. అండ్ నిన్న షోలో అనౌన్స్ చేసినట్టు నిన్న ఇవాళ రేపు ఎల్లుండి థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మాకు వచ్చిన కాలర్స్ అందరిలోంచి నలుగురు లక్కీ కాలర్స్కి విల్ బి గివింగ్ అవే అ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ ఈచ్ to Ram Miriala live in concert next Friday at ICC Milpitas. So we'll challenge in very simple. My show mantra mix tells you the participation is all that counts. Right or wrong doesn't really matter. So my Ram Miriala ticket giveaway lo meer participate cheyalanukunte షో లో ఫోన్ చేయండి. నిన్న కాలర్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నారు, ఇవాళ రేపు ఎల్లుండి మూడు షోస్ లో కలిపి సండే షోలో బిట్వీన్ 2:45 to 2:55 విల్ అనౌన్స్ ద ఫోర్ లక్కీ విన్నర్స్ విల్ బి వినింగ్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఎంట్రీ టికెట్స్ ఈచ్ టు రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్. ఓకే, అలాగే రామ్ మిర్యాల కాన్సర్ట్ కి మీకు ఫ్రీ టికెట్ గెలుచుకోవాలనుకుంటే వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ మై పర్సు అవకాశం ఎలాగో ఇస్తున్నారు మీకు. వెరీ వైల్ ద టికెట్స్ లాస్ట్, వెరీ సింపుల్, జస్ట్ డౌన్లోడ్ ద మై పర్సు యాప్, MYPURSU యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ KYC అండ్ దట్స్ ఇట్. డౌన్లోడ్ మై పర్సు యాప్, కంప్లీట్ KYC, దట్స్ ఇట్. అండ్ ద చాట్, గో హెడ్ అండ్ టైప్ రామ్ మిర్యాలా, యూ కెన్ గెట్ యువర్ సెల్ఫ్ వన్ ఫ్రీ ఎంట్రీ టికెట్ టు రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్. అండ్ ఇఫ్ యూ దే ఆల్సో హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ యాజ్ వెల్. అగైన్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ డౌన్లోడ్ ద మై పర్సు యాప్, కంప్లీట్ ద KYC అండ్ టైప్ రామ్ మిర్యాలా. యూ కెన్ ఐదర్ గెట్ వన్ ఫ్రీ ఎంట్రీ టికెట్ or you can buy one and get another one free. My Pursu, MYPURSU. Okay, ippudu nenu a series of Ram Miriala songs meeku medley la play chestanu. Jagrataga vinandi meeru aa sequence ani jagrataga vinandi, paadalu gurtu pettukondi. Aa end lo nenu edo question adugutanu, dani meeku maaku phone chesi cheppali. Okay, so next oka Ram Miriala, supremely talented Ram Miriala singer, entertainer, composer Ram Miriala కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్ నేను ఇప్పుడు ప్లే చేయబోతున్నాను. ఆ పాటలన్నీ జాగ్రత్తగా వినండి, అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి. 510-573-2562 ప్లే చేస్తున్నాను. జాగ్రత్తగా పాటలన్నీ వినండి, పాటలన్నీ అయిపోయిన తర్వాత నేను వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని మీకు ఫోన్ చేసి చెప్పాలి. 510-573-2562. Sensational singer, composer, entertainer Ram Miriala live in concert next Friday, May 22nd, ICC Milpitas. For tickets, bata.org. Here's a beautiful medley.

షార్ప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్.

అది జస్ట్ ఫ్యూ సాంగ్స్ ఆఫ్ రామ్ మిర్యాల మెడ్లీ. అసలు వాట్ ఏ బ్యూటిఫుల్ సింగర్ అండ్ ఇట్ బిన్ అమేజింగ్ కాన్సర్ట్ నెక్స్ట్ ఫ్రైడే. రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్ ఎగ్జాక్ట్లీ 1 week అవే. కమ్ జాయిన్ అస్. టికెట్స్ కావాలనుకుంటే bata.org bata.org. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫ్రీ టికెట్ వన్స్ అగైన్ డౌన్లోడ్ మై పర్సు యాప్ కంప్లీట్ KYC.

0: మీరు నిన్న మిర్యాలో గారి సాంగ్ అడిగారు కదా, నాకు అప్పుడు బీజేపీలో తప్పితే వేరే మైండ్ లో ఇది రాలేదు. నాకు తర్వాత తెలిసింది అది ఊరెళ్ళిపోతా మామ అని ఒక పాట ఉంది
1: చూసారు
0: సాంగ్ అండి, అది
1: అవును
0: తెలిసింది.
1: అలాంటి మంచి మంచి పాటలు చాలా ఉన్నాయండి తనే. యాక్చువల్లీ నేను ప్లే చేసాను, వన్ ఆఫ్ ద సింగర్ నేను, సారీ వన్ ఆఫ్ ద లిజనర్ నేను అడిగారు ఊరెళ్ళిపోతా మామ, బట్ ఐ విల్ ప్లే ఇట్ అగైన్ టుడే.
0: పాట చాలా ఇష్టం యాక్చువల్లీ, ఎంత
1: అర్థవంతంగా ఉంటుంది కదా,
0: లిటరలీ అలాగే ఉంది ఊర్లో
1: పాట. No, that's one angle of Ram Mirial naaku personal ga nachedandi, and he is socially very responsible person. Tana lyrics lo maatallo ani kuda manaku kanipisthay clear ga, tana private songs emi teeskuna sare. Alage alai balai ani inko paatu undi vinnaro ledho meeru? Actually that's my second half lo, that's my plan to play some of his private songs as a medley. Tappakunda vinandi alai balai ana paatu kuda untundi. అవును కరెక్ట్, ఇప్పుడే ప్లే చేస్తాను అది కూడా.
0: నాకు యాక్చువల్లీ ఈ సాంగ్స్ అన్ని నాకు తెలుసు, నాకు అంటే నాకు నచ్చిన సాంగ్స్, కాకపోతే అవన్నీ రామ్ మిర్యాల్ గారు పాడారన్నది నాకు ఇప్పుడు తెలిసింది.
1: ఇంకా చాలా పాటలు ఉన్నాయి, సో అందుకే అండి నన్ను తప్పకుండా నెక్స్ట్ ఫ్రైడే రండి జ్యోతి గారు, మీరు అందులో యూ లవ్ మ్యూజిక్ కాబట్టి. అండ్ ఫర్గెట్ అబౌట్ మూవీలో సాంగ్స్, ఈజ్ ఎన్ ఎంటర్టైన్, సమ్ పీపుల్ ఓన్ ద స్టేజ్ అంటారు కదా, దిస్ గై ఓన్స్ ద స్టేజ్ అండి. యూ విల్ లవ్ ఇట్ ద వే హీ పర్ఫార్మ్స్, ద వే హీ కనెక్ట్స్ విత్ ద ఆడియన్స్. He'll take you through that roller coaster emotions. Tappakunda randi next Friday.
0: Sure andi, we'll be there andi.
1: Thanks andi. Thank you. Yeah. Okay, and I'll play your song tappakunda. Meekosam ureli potama play chestanu. So, trivia question. Indaka nen medley of songs play chestanu Ram Mirialavi. Anni play chesina anni paatallo, what is the latest song of Ram Mirial? Nenu play chesina paatalannitlonchi రామ్ మిర్యాల లేటెస్ట్ పాట ఏంటి నాకు ఫోన్ చేసి చెప్పండి. 510-573-2562 వన్స్ అగైన్, ఇందాక నేను 1, 2, 3, 4, 5, 6, 7 సాంగ్స్ మెడ్లీ ప్లే చేశాను. నేను ప్లే చేసిన 7 పాటల్లో రామ్ మిర్యాల లేటెస్ట్గా వచ్చిన పాట ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ సాంగ్ ఆఫ్ రామ్ మిర్యాల నేను ప్లే చేసిన మెడ్లీలో, మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయండి. 510-573-2562 మా స్టూడియో నెంబర్. లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్ అండి, మహేష్.
1: మహేష్ గారు ఏంటి సార్ చాలా రోజులైంది, ఎక్కడికి
2: వెళ్ళిపోయారు?
1: అవునా, ఓకే. సో నా క్వశ్చన్ విన్నారా?
2: విన్నాను.
1: సో నేను వేసిన మెడ్లీలో రామ్ మిర్యాల గారి లేటెస్ట్ గా పాడిన పాట ఏంటి అనేది నా ఫస్ట్ క్వశ్చన్.
2: ఓకే
1: చెప్పండి.
2: గిర గిర గిర గింగిరాల సాంగ్, ఛాంపియన్ మూవీ.
1: గిర గిర ఫ్రమ్ ఛాంపియన్ అంటున్నారు మీరు. ఓకే మహేష్ గారు, మీ ఆన్సర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడే ఐసీసీ మిల్బిడర్స్ లో రామ్ మిర్యాల కాన్సర్ట్ తప్పకుండా రండి సార్.
2: ష్యూర్ ష్యూర్.
1: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, థ్యాంక్ యూ మహేష్ గారు. 510-573-2562 మా స్టూడియో నెంబర్, కీప్ ద కాల్స్ కమింగ్. నెక్స్ట్ కాల్ 510-573-2562. కాల్ డ్రాప్ అయిందండి, ప్లీజ్ గివ్ అస్ ఎ కాల్ బ్యాక్. టూ కాల్స్ బ్యాక్ టు బ్యాక్ డ్రాప్ అయ్యాయి, గివ్ అస్ ఎ కాల్ బ్యాక్. 510-573-2562. ప్రస్తుతం క్వశ్చన్లో ఉన్న ఫ్లోర్ నేను అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఇందాక ప్లే చేసిన మెడ్లీలోంచే ఉంటాయి. మొట్టమొదటి ప్రశ్న, నేను ప్లే చేసిన 7 పాటల మెడ్లీలో రామ్ మిర్యాల అది లేటెస్ట్ గా వచ్చిన పాట ఏంటి అనేది నా ఫస్ట్ క్వశ్చన్. లెట్ మీ టేక్ నెక్స్ట్ ఫోన్ కాల్. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో
3: హలో,
1: వెనకాల రేడియో కట్టేయాలండి ప్లీజ్. హలో
3: హలో,
1: హాయ్ మీ పేరు?
3: మహేష్ శ్రీరామ్ అండి.
1: ఓ మహేష్ శ్రీరామ్
3: గారు,
1: నమస్తే సార్, నిన్న కూడా ఫోన్ చేశారు. మా మహేష్ గారు బాగున్నారా?
3: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: ఫెంటాస్టిక్, హ్యాపీ ఫ్రైడే. సో మహేష్ గారు చెప్పండి, నా క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి?
3: యా లేటెస్ట్ సాంగ్ వచ్చేసి అదే ఛాంపియన్ మూవీలో గిరగిర
1: అంటున్నారు మీరు కూడా. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతాను, ఆ మెడ్లీలోంచి అడుగుతాను నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. మీకు ఆన్సర్ తెలిస్తే మాకు ఫోన్ చేయండి. స్వాగతం. గోపాల్ గారు ఎక్కడి నుంచి సార్? డబ్లిన్. గోపాల్ గారు చెప్పండి సార్, మీ ఆన్సర్ ఏంటి? ఛాంపియన్ మూవీ నుంచి గిరగిర అంటున్నారు. ఓకే.

0: అండ్ గోపాల్ గారు, మీరు మీ ఫేవరెట్ రా మిర్యాల సాంగ్స్ ఒక రెండు చెప్పండి నాకు. మీకు చాలా ఇష్టమైన రెండు పాటలు.
1: భీమ్లా నాయక్ సాంగ్ ఒకటి అండి, బలగంలో నుంచి ఇంకొక సాంగ్ అండి.
0: బలగంలో సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అవును అవును అవును. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గోపాల్ గారు, నెక్స్ట్ ఫ్రైడే రా మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. ఇంతకుముందు వచ్చారా? మేము ఇది థర్డ్ టైం రా మిర్యాలను తీసుకురావడం. బై ఎనీ ఛాన్స్? ఏం సార్, సారీ, తప్పకుండా రండి సార్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాల్లో పాటలు కన్నా ఆయన లైవ్ షో, హీ ఓన్స్ ద స్టేజ్, హీ ఓన్స్ ద ఆడియన్స్. తప్పకుండా రండి, మేమందరం కూడా ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. చిన్న బ్రేక్ వెళ్ళాలి కాబట్టి, ఎస్, నేను ప్లే చేసిన మెడ్లీలోంచి లేటెస్ట్గా వచ్చిన రామిర్యాల గారి పాట ఈజ్ ఇండీడ్ గిరగిరా ఫ్రమ్ ఛాంపియన్. ఓకే, హియర్స్ మై క్వశ్చన్ నెంబర్ 2. ఇందాక నేను చేసిన ప్లే చేసిన పాటల్లో, ఆ 7 సాంగ్ మెడ్లీలో ఎన్ని పాటలకి రామిర్యాల పాడడమే కాకుండా మ్యూజిక్ కంపోజ్ చేశాడు? ఇందాక నేను ప్లే చేసిన 7 సాంగ్ మెడ్లీలో ఎన్ని పాటలకి రామ్ మిర్యాల మ్యూజిక్ కంపోజ్ చేశాడు? మీకు తెలిస్తే మాకు వెంటనే ఫోన్ చేయండి. 510-573-2562. చిన్న బ్రేక్ తీసుకుని ఐల్ బి రైట్ బ్యాక్. 510-573-2562.
2: Hi, this is Achya Dasari. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunnara? Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
6: Time is running out. Don't miss her chance to learn AI power training with Java, AIML, STET and Python. Limited seats. Real time training, real results. Enroll now before it's gone. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
7: TNC apply.
8: Mantra India is now available for full service catering.
9: Full service catering.
8: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra
3: India. Bay Area Entertainment presents sensational singer Ram Miriala

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagaraj Annaya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagaraj Annaya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Digilu Radio. Rating 16 years on US Airwaves. Villageloo Radio.
4: Hello, Andy. This is Director Sudhir Verma. Firstly, a big congratulations to the entire Villageloo team and all the wonderful listeners on completing 16 amazing years. Being the longest running Telugu radio show and the first 24/7 Telugu FM in the USA is truly inspiring. You have kept the Telugu culture and music alive for the audience far from home. Wishing you many more years of success. Keep entertaining as always. Lot of love to all your listeners. And lastly, it means a lot that my films have been a small part of your journey. Thank you very much.
3: Celebrating 16 years on US Airwaves, Villageloo Radio. Ooh la la, maza chayala.
5: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ బ్రేక్ వెళ్లే ముందు అడిగిన ప్రశ్న ఒకవేళ మా షోకి ఇప్పుడే ట్యూనింగ్ అయితే కనుక టాప్ ఆఫ్ ది అవర్ నేను రామ్ మిర్యాల గారి 7 సాంగ్స్ మెడ్లీ ప్లే చేశాను. ఒకవేళ అది మిస్ అయిన వాళ్ళకి ఆ పాటలు చదువుతాను క్విక్గా. నేను చిట్టి నీ నవ్వంటే, చెమ్కీల అంగీలేసి ఫ్రమ్ దసరా, వాల్తేర్ వీరే నుంచి డోంట్ స్టాప్ డాన్సింగ్, భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్, మాయా అనే ప్రైవేట్ సాంగ్, అండ్ గిరగిర ఫ్రమ్ ఛాంపియన్, అండ్ డీజే టిల్లు టైటిల్ సాంగ్. వన్స్ అగైన్, చిట్టిని నవ్వంటే ఫ్రమ్ జాతిరత్నాలు, చెమ్కీల అంగీలేసి ఫ్రమ్ దసరా, పూనకాలు లోడింగ్ ఫ్రమ్ వాల్తేర్ వీరయ్య, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, మాయా గిరగిర ఫ్రమ్ ఛాంపియన్, అండ్ డీజే టిల్లు టైటిల్ సాంగ్. ఈ 7 సాంగ్స్ మెడ్లీ ప్లే చేశాను నేను. బ్రేక్ వెళ్లే ముందు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ అన్ని సాంగ్స్ ఈ 7 సాంగ్స్ మెడ్లీలో రామిర్యాల గారు పాడడమే కాకుండా మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు ఎన్ని అని మీరు అనుకుంటున్నారు? అగైన్, మా సోర్స్ సంగతి మీకు తెలిసిందే కదా, రైట్ ఆర్ రాంగ్ డజన్ మ్యాటర్, పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్. సో మీరు మీ గెస్ ఏంటో చెప్పినా, మీకు ఆన్సర్ తెలిసి మాకు చెప్పాలనుకున్నా, మా స్టూడియో నెంబర్ 510-573-2562 510-573-2562. చిట్టి ఈ నవ్వంటే, చెమ్కీల అంగీలేసి, పూనకాలు లోడింగ్, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, మాయా గిరగిర ఫ్రమ్ ఛాంపియన్, అండ్ డీజే టిల్లు. ఈ 7 సాంగ్స్లో ఎన్ని సాంగ్స్కి రామ్ మిర్యాల మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు? దట్స్ ద క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్. 510-573-2562 ఈజ్ ఆర్ స్టూడియో నెంబర్. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, మీ పేరు? హలో హలో హలో హలో, మీ మాట మాకే వినిపించట్లేదండి. ఉన్నారు లైన్లో? హలో, గోయింగ్ వన్స్, హలో హలో హలో. ఓకే, మీకు హలో వినిపించిందండి, తర్వాత హ్యాంగ్ అప్ తర్వాత వినిపించలేదేమి. ప్లీజ్ కాల్ అస్ బ్యాక్ 510-573-2562 510-573-2562. సారీ, మీ మాట నాకేం వినిపించలేదు అసలు, మీ హలో అన్న గొంతు ఒకటే వినిపించింది. సో మాకు డూ కాల్ అస్ బ్యాక్ 510-573-2562. వన్స్ అగైన్, చిట్టి నీ నవ్వంటే, చెమ్కీల అంగీలేసి, పూనకాలు లోడింగ్, భీమ్లా నాయక్, మాయా గిరగిర ఫ్రమ్ ఛాంపియన్, అండ్ డీజే టిల్లు. ఈ 7 సాంగ్స్ మెడ్లీ ఇందాక ప్లే చేశాను. ఈ 7 సాంగ్స్లో ఎన్ని సాంగ్స్కి రామ్ మిర్యాల మ్యూజిక్ కంపోజ్ చేశాడు అన్నది క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
6: నమస్తే అండి, మహేష్ శ్రీరామ్ అగైన్.
5: చెప్పండి సార్. రామిర్యాల గారు మ్యూజిక్ కంపోజ్ చేశారని చెప్తున్నారు. మీరు ఎస్ అనుకుంటున్నారా, నో అనుకుంటున్నారా, మాకు ఆన్సర్ మీకు తెలిసినా గెస్ట్ చేయాలనుకున్నా మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్ నమస్తే, విరిజోలికి స్వాగతం. హలో హలో ఓకే ఓకే ఐల్ గివ్ కపుల్ మోర్ మినిట్ మిగతా వాళ్ళకి, మిగతా వాళ్ళు ఆన్సర్ చేయడానికి. అండ్ వైల్ యూ వెయిట్ వన్స్ అగైన్, రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్ నెక్స్ట్ ఫ్రైడే అండి. ఫ్రైడే ఈవినింగ్ ఐసీసీ మిల్బీటర్స్లో పర్ఫెక్ట్ వే టు కిక్ ఆఫ్ ద వీకెండ్. అండ్ మీ టికెట్స్ కావాలనుకున్నా, బై ద వే స్టాండింగ్ టికెట్స్ ఉన్నాయి టు ఎంజాయ్ ద కాన్సర్ట్ టు డాన్స్ అండ్ ఆల్. టేబుల్ సీటింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మీకు టేబుల్ సీటింగ్ కావాలనుకున్నా, జస్ట్ స్టాండ్ ఎంట్రీ స్టాండింగ్ టికెట్స్ కావాలనుకున్నా, యు కెన్ పర్చేస్ ద టికెట్స్ అట్ bata.org. ఫుడ్ ఉంటుంది, డ్రింక్స్ ఉంటాయి, అండ్ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయొచ్చు, పార్టీ చేయొచ్చు. ఎలాగైనా సరే ఫ్రైడే నైట్ పర్ఫెక్ట్ ఈవినింగ్ రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org bata.org. మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల ఛాంపియన్ సినిమా నుంచి ఈ పాటని ఎంజాయ్ చేయండి.

0: ఓకే, ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ముందు ఇందాక చెప్పినట్టుగా రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్ కి గోల్డ్ స్పాన్సర్, అలాగే రామ్ మిర్యాల కాన్సర్ట్ కి మీకు ఎంట్రీ టికెట్ గెలుచుకునే అవకాశం ఇస్తున్న స్పాన్సర్ ఈజ్ మై పర్సు. అండ్ ఆఫర్ గురించి మాట్లాడడానికి, మై పర్సు యాప్ గురించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ప్రస్తుతం నాతో లైన్లో ఉన్నారు కేశవ్, హూ ఇస్ ద సిఇ ఆఫ్ మై పర్సు. హాయ్ కేశవ్, వెల్కమ్ టు విరిజల్లు.
1: హాయ్ కళ్యాణ్ అండ్ హాయ్ విరిజల్లు శ్రోతలకి శుభ సాయంకాలం.
0: Thank you. And Keshav, first of all, thank you for being an annual sponsor of Association of Indo-Americans, alage Bata kuda. Endukante ilanti sponsor support cheyadam valle atvanti events chestam, and last Saturday was such a phenomenal event, such a huge success. And again, thanks to sponsors like you. So first of all, ivalti Ramiriyala concert gunchi maatlade mundu, thanks for the sponsorship and support for that Great Indian Food Shopping and Mango Festival, Keshav.
1: Thanks for being part of it.
0: సో మరి రామిర్యాలకు వచ్చేద్దాం కేశవ్. అండ్ ఫస్ట్ రామిర్యాల ఆఫర్ గురించి చెప్పేసే, దెన్ విల్ టాక్ మోర్ అబౌట్ మై పర్సు మీ సర్వీసెస్ అని కూడా.
1: ఎస్, సో మేము కొత్తగా ఈవెంట్ అండ్ బుకింగ్ సర్వీసెస్ లాంచ్ చేసాము మై పర్సు. అండ్ ఈ ఈవెంట్ విచ్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ అవర్ ఈవెంట్స్ లో రామిర్యాల ఈవెంట్ 22nd కి ఏదైతే ఉందో వాళ్ళు దే కెన్ బై టికెట్స్ ఫ్రమ్ అవర్ అప్లికేషన్. అండ్ ఫస్ట్ కేవైసీ చేసిన వాళ్ళకి, ఫస్ట్ టైం యూజర్ కి ఫ్రీ టికెట్, అండ్ మోర్ దెన్ వన్ టికెట్ కావాలనుకున్న వాళ్ళకి హాఫ్ ద ప్రైస్, బై వన్ గెట్ వన్ ఫ్రీ. అండ్ ఇఫ్ యూఆర్ బయింగ్ మోర్ దెన్ 4 టికెట్స్ వీ కెన్ గివ్ మోర్ డిస్కౌంట్ ఆల్సో. సో జస్ట్ గో ఇన్ టు అవర్ యాప్ మై పర్సు అండ్ బుక్ ఫర్ ద ఈవెంట్స్.
0: వన్స్ అగైన్ వెరీ సింపుల్ అండి, డౌన్లోడ్ ద మై పర్సు యాప్, MYPURSU యాప్ పేరు డౌన్లోడ్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసి వాళ్ళ చాట్ లో వెళ్ళి రామ్ మిర్యాల అని టైప్ చేస్తే దెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. కేశవ్ చెప్పినట్టు ఒకటి, యూ కెన్ గెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఎంట్రీ టికెట్, లేదా యూ కెన్ గెట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ. బట్ అందుకని ఎక్కువ కావాలన్నా సరే దే ఆర్ ఆఫరింగ్ మల్టిపుల్ డిస్కౌంటెడ్ ఆఫర్స్ ఫ్రమ్ టీమ్ మై పర్సు. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, డౌన్లోడ్ ద యాప్, కంప్లీట్ కేవైసీ అండ్ రెస్ట్ just follow with their team in the chat, and they're very very responsive and very quick as well. My Pursu, MYPURSU. And Keshav anna ipude nu idi kuda start chesamani endukante danikante chaala services chestundi My Pursu. And according to you, your definition is it is one stop shop for all the NRIs. So vintuna virijal srotulandarki kuda oka sari quick rewind cheddam, what is My Pursu and what kind of services does it offer?
1: My Pursu NRI one stop shop, plus it can be travelers and tourists visiting India or getting services from India ki, only one solution is My Pursu. We have built a remittance platform sending money to India. You can send money to India to your NRE accounts, NRO accounts, checking accounts from USD to INR. Ivala almost 96 rupees per dollar.
0: Oh no.
1: And meer ganaka schedule chesukunte ganaka 1 month tarvata ani parledu anukunte ganaka 97 daaku vastundi. So just look at our calendar and see the best rates, even 97 rupees per dollar, and you can send up to 100k in one shot. And coming to, we have built a cross border Zelle type, ante meeru US phone number inchi India phone number ki one click తోటి ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ టు సెండ్ ఫ్రమ్ యుఎస్ ఫోన్ టు ఇండియాస్ ఫోన్ నంబర్. జస్ట్ మై పర్స్ ఇక్కడ, మై పర్స్ అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ద మనీ జస్ట్ గోస్ ఇన్ టు ద అకౌంట్. ఇండియాలో వ్యాలెట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా అకౌంట్కి వెళ్ళిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ అదర్ సర్వీసెస్ లైక్ యూపీఐ పేమెంట్స్, బిల్ పేమెంట్స్, అండ్ వీ హ్యావ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్. అండ్ మీరు ట్రావెల్ అవుతున్నప్పుడు ఇండియాలో టికెట్స్ కొనాలనుకోండి, కార్, hotel or any reservations like airline reservations, you can use our platform. So it's like a NRI ki travel avutunappudu emem kavalanedi. Recent ga we have launched even eSIM. Meer ikkadi nunchi bayil derinappude eSIM enable cheskovalante India ki ellle sariki meeku data and phone number ready ga untundi, and you can start using eSIM as well. So, and the beauty is 1 month is only 1300 rupees. You can get a good data and phone number in India to use for your travel needs.
0: And what about shipments, okay, so coverages of shipments?
1: Yeah, so courier services kuda undi. So you can send a courier from India to US. And we have recently launched one more feature, sending documents to India also. So if you are sending any documents from USA to India, or any packages to send it to India, or vice versa, మీరు మై పర్స్ వాడుకోవచ్చు. ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ ఆల్ యువర్ నీడ్స్.
0: And once again, that is MyPursu, MyPursu. And again, download it, use it, multiple things. Minda Kachipnetu, one of the biggest thing is money transfer to India, and they always give, beat the market rates, and they always give the highest rate. MyPursu, MyPursu, lightweight app, download it, use it. But more importantly, vache varam rabothunna Ram Miriala live in concert ki me ticket. ఫ్రీ టికెట్ సంపాదించుకోవాలనుకుంటే బై ఓన్లీ దే హ్యావ్ లిమిటెడ్ టికెట్స్ ఆల్సో. వన్స్ అగైన్ ఇట్స్ నాట్ అన్లిమిటెడ్, సో క్విక్గా గ్రాబ్ చేయండి, బికాస్ రైట్ నౌ దే డూ హ్యావ్ సమ్ మోర్ టికెట్స్ లెఫ్ట్. మీరు చేయాల్సింది వెరీ వెరీ సింపుల్, డౌన్లోడ్ ద మైపర్సు యాప్, MyPursu, కేవైసీ ఫినిష్ చేయండి, అండ్ చాట్లో రామిరియాలా టైప్ చేయండి, దెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. మీకు కావాలంటే వన్ ఫ్రీ టికెట్ వస్తుంది, లేదా బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఇఫ్ యూ నీడ్ మోర్ దాన్ టూ, దే హ్యావ్ మల్టిపుల్ అదర్ డిస్కౌంట్ ఆఫర్స్ యాజ్ వెల్. వైల్ టికెట్స్ లాస్ట్, do it as soon as possible. MyPursu, MyPursu, and definitely avail all of those services. Keshav, anything else you want to cover from MyPursu?
1: I think I missed one more is we have one good service. Everyone should try to take it. In India, if you have a elderly parents, relatives, and if they need some help, medication, or taking them to hospital visits, you try our app and try to go for one time also. You can book. And they need any last minute services needs also, we have a elder care option. So pedda vallaki chaala baaga panikostundi, many people are using, and I highly recommend this service also for especially NRIs who want to take care of their parents. This another big feature is also available.
0: And once again, MyPursu, MyPursu. MyPursu is the gold sponsor of Ram Miriala live in concert next Friday at ICC Milpitas. Grab your free tickets, download MyPursu, complete KYC, and one free ticket you can win for yourself or more. Buy one, get one, etc., etc. MyPursu, MyPursu. Thank you so much, Keshav.
1: Thanks.
0: Okay, chinna commercial break. We will be right back.
2: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
3: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guaranteed.
2: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
0: Okay, indagane play chesina paatallo రెండు సాంగ్స్ కి రామ్ మిరియాలా మ్యూజిక్ కంపోజ్ చేశారు. వన్ ఈజ్ అఫ్ కోర్స్ డీజే టిర్లు, సెకండ్ వన్ ఈజ్ చౌరస్తా బ్యాండ్ లో మాయ పాట కూడా హీఈస్ వన్ ఆఫ్ ద కంపోజర్స్ ఫర్ దట్ సాంగ్ యాజ్ వెల్. సో టూ సాంగ్స్, బట్ అగైన్ చెప్పే కదా మా విరిజల్ షోలో రైట్ ఆర్ రాంగ్ డజన్ రియలీ మ్యాటర్, పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్. ఇందాక ఫస్ట్ కాల్ చేసిన మా కన్నడ జ్యోతి గారికి ప్రామిస్ చేశాను, రామ్ మిరియాలా గారి ఎన్నో బ్యూటిఫుల్ ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఈక్వల్లీ పాపులర్. ఇన్ఫాక్ట్ ఆ చౌరస్తా బ్యాండ్ నుంచి ఆయన ప్రైవేట్ సాంగ్స్ లో ఆయన పాపులారిటీ, తర్వాత ఈ బికేమ్ ఎవెన్చువల్లీ బికేమ్ మూవీ సింగర్, ఇప్పుడు ఇంకా తారాపథంలోకి వెళ్ళిపోయాడు రామ్ మిరియాలా. సో ఒకసారి రామ్ మిరియాలా ప్రైవేట్ సాంగ్స్ మెడ్లీ మీకోసం ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ దిస్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Ikali. Ahuru. ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
8: ఉండిపోదాం.
7: ఎలా? టైం అయిపోతుంది కదా.
8: ఆపేద్దాం.
7: అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
8: Inkenti.
9: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
8: ఓ కంసామిద.
9: కంసామిదానా అంటే?
8: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
9: కంసామిద.
8: బై.
9: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Inkendi.
10: Maatalo bade chusukaladam me. Millu kodu chesnade.
9: Oh. Kamsamida.
10: Kamsamida na? Ante?
9: Korean lo thanks an artham.
10: కంసామిదా.

0: ఎంజాయ్మెంట్ యువర్లో మన బాసు ఇంటా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudi zonu. Hey, kinak kinak lepi kattu mogi poddi downu. Hey, salam kattu chillam kattu mana dera placeu. Hey, teen maru yella kattu pench zara dosu.
1: Don't stop dancing. Ponagalu loading.

0: अंडर कंट्रोल।
1: Hey, don't stop dancing. Ponakalu loading.
2: Looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికి రాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడపక్లే, చిన్నగా రాసుకో.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: levaram.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
6: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
5: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
6: Privacy evadiki kavalandi?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Congratulations, Vicky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi?
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కొట్టి వచ్చేసిన అదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా అంటే?
6: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
7: కంసామిద.
6: బై.
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంటిది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథం కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: చిరుకూరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653
4: committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా ఇచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఆహోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఎలా?

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: How to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunnara? Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Celebrating 16 years on US Airways. Villajello Radio. Villajello
4: Radio. Andarki namaskar. I'm sure you're enjoying the beautiful spring weather in US. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. I'm so happy to hear that. I also hear it's the only 24/7 Telugu FM channel. Isn't that incredible? I wish విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.
5: మీరు చెప్తున్నారు విరిజల్లు రేడియో.
0: విరిజల్లు రేడియో. ఓలాలా, మజా చెయ్యాలా.

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.
1: Full service catering. They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
2: Amritam kuda amma cheti vanta mundu digadudupe kada. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.

మల్లెపల్లి కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా? National singer Ram Miryala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miryala in the chat message and you will get one free ticket. Mari inkenduku alasyam? Download the

ఏరియా అంటే రామ్ మిరియాలా కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా? సింగర్ రామ్ మిరియాల్.

0: రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్ దిస్ ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే వచ్చేస్తున్నాడు May 22nd at ICC Mill Peters. For tickets and more details, bata.org. There'll be food, there'll be alcohol, there'll be drinks, and of course, lot to party. By the way, రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్ కి దేర్ ఇస్ టేబుల్ సీటింగ్. హైగా మీరు టేబుల్ కూర్చొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆర్ దిస్ ఆల్సో స్టాండ్ ఇన్ అండ్ అండ్ వాచ్ స్టాండ్ అండ్ వాచ్ అండ్ డ్యాన్స్. సో ఎంట్రీ టికెట్ ఉంది ఆర్ టేబుల్ సీటింగ్ ఉంది. మీకు ఏది కావాలనుకున్నా యూ కెన్ పర్చేస్ ద టికెట్స్ డైరెక్ట్లీ ఆన్ అవర్ వెబ్సైట్ bata.org bata.org. ఓకే, అండ్ మరి షో కంటిన్యూ చేసే ముందు, అండ్ బై ద వే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ వీక్ అని చెప్పాము మేము, మాకు వచ్చిన కాలర్స్ నుంచి నలుగురు లక్కీ కాలర్స్ విల్ బి విన్నింగ్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్, ఎంట్రీ టికెట్స్ ఈచ్ టు రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్. అండ్ లక్కీ విన్నర్స్ని రేపటి షోలో అనౌన్స్ చేస్తాను అరౌండ్ 2:45-2:50. సో ఆల్ యూ హ్ టు డూ ఇస్ అగైన్ వీ నో ఆల్ ద కాలర్స్ హు కాల్డ్ అస్ ఆన్ థర్స్డే అండ్ నిన్న అండ్ ఇవాళ ఐల్ బి ఓపెనింగ్ ద లైన్స్ ఇన్ లిటిల్ బిట్. ఓపెన్ చేయగానే ఎవరెవరైతే మా షో వింటున్నారో మీరు జస్ట్ మాకు ఫోన్ చేసి ఎన్రోల్ ఇన్ ద రాఫిల్ అని చెప్పాలంటే ఆ నలుగురు లక్కీ విన్నర్స్ని రేపటి షోలో అనౌన్స్ చేస్తాం. అండ్ ఫోర్ లక్కీ విన్నర్స్ విల్ విన్ అ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ ఈచ్ టు రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్. అండ్ మరి షో కంటిన్యూ చేసే ముందు, మరి రామ్ మిర్యాలా కాన్సర్ట్ ఈజ్ పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. అండ్ బే ఏరియాలో మీరు ఇల్లు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, ఇన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఫినాన్సింగ్ ఆర్ రీఫైనాన్సింగ్, డెఫినెట్లీ కన్సిడర్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. అండ్ హీ ఆల్సో సపోర్ట్స్ ద కమ్యూనిటీ. మొన్ననే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న గ్రేట్ ఇండియన్ ఫుడ్ షాపింగ్ అండ్ మ్యాంగో ఫెస్టివల్ వాజ్ పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. అండ్ అప్కమింగ్ రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్ ఈజ్ ఆల్సో పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద సర్వీసెస్ హీ ఆఫర్స్, ఈజ్ అప్కమింగ్ లిస్టింగ్స్, testimonials and ways and means to contact him is his website, the one stop shop, nagrajhomes.com, that is nagrajhomes.com. Nagraj ji, warm welcome back to Virijallu.
1: Hello Kalyan ji, hello Virijallu listeners, happy Saturday and thanks for inviting me into the show.
0: Of course, anytime Nagraj ji. And Nagraj ji, I know you have a listing. Let's first discuss about the listing, and I have a question about Bay Area real estate market.
1: Kalyan ji, today I have a couple of listings. Today I have an open house, 262 Augustine Narure Street, unit number 7, San Jose 95136. 262 Augustine Narure Street, unit number 7, San Jose 95136. Open house in the listed for 1.13, 3-bed, 2-bath. It feels like a townhouse, but which is actually not a townhouse. It's a kind of in a 3-bed, 2-bath. Two floors on the super on the house. Somebody looking for close to 1.1 million. Three bed, two bath. Newer community, meki hiking kawala, trails kawala, creeks kawala. Anni undi dintlo mountains lo undi. If somebody is looking for 3-bed, 2-bath, 262 Augustine Narvare Street, unit number 7. 262 Augustine Narvare Street, unit number 7. Listed for 1.13 Kalyan ji, adokatundi, inokati Sunnyvale lo okatundi, Casual Terrace anesi, 4-bed, 2-bath, wonderful house, listed for close to 1.4 million. Very close to all the tech companies, very close to the all the shopping malls and everything. This Kessel Terrace and AC, 1.4 million, listed for 4-bed, 2-bath, listed for 1.4 million. All these informations are available on my website about today's open house, and there's one more listed for 750K also. So you can see the price range from all the way from 750K in Union City, starting all the way from 750 to 1.4. All the three listings I have, all the information can be fetched from my website, nagrajhomes.com, Kalyan ji.
0: Once again, 4270 Comet Circle in Union City. That one's around $759,000. The other one he mentioned is 1121 Castle Terrace, K-A-S-S-E-L, Castle Terrace. That's in Sunnyvale, about $1.449 million. And then the third one is in San Jose, 254 Augustine Narvaez, unit number 7. Again, all these details, including pictures, All of them are available on his website, nagrajhomes.com. nagrajhomes.com. And Nagraji, Bay Area market changes every single day. So yeah. What is the current Bay Area market, and what is your is your pulse for buyers and sellers?
1: See, right now, I think it's a very good time for the buyers to bargain on the prices. If somebody is waiting for a long time to wait for the prices to go down, this is the time actually for them. I think Bay Area market has become like more of a stock market, which changes every quarters, every month. Right, depending on it. If somebody is waiting for a right time to buy, means this is a time for them to go negotiate, get it for a good price. Even for a seller, this is a good thing if they're not bought the property 2 years back, and if it's not in a condo, if they bought a single family homes, then it might be. But kind of, it's a very good time for the buyers right now. If they want to buy a single family home, condos, townhouse, anything it might be, it's a good time because of the interest rates are not so high, but still around 5.5 for an arm race, which is good for somebody who wants to buy. So if you're planning to buy, sell, invest, or if you want to sell and buy also, right, it's basically set up a free consultation with me, Kalyanji, so that I can guide them and educate them what market or which market, where to buy, so I can guide them. Easiest way is to go to nagrajhomes.com and schedule a free consultation with me.
0: And it's a free, no obligation consultation with Nagraji. Once again, go to his website, nagrajhomes.com, for all the details and set up that appointment, nagrajhomes.com. Anywhere in the Bay Area, whatever may be your budget, just discuss with him and he'll guide you through nagrajhomes.com. And once again, Vache Friday Jargabotuna Ram Miryala live in concert is powered by realtor Nagraj Anaya. And one of the things he does for his clients is obviously for all the events that he does also, he looks after his clients. That's another perk that you get with realtor Nagraj Anaya. Nagrajhomes.com for all the details. Nagraji, thank you so much for coming
1: on.
0: Thank you so much. Okay, so Vintuna Virijala Srotulandariki Kuda. ఇప్పుడు ఐమ్ గోనా ఓపెన్ ఐ నో లాస్ట్ 90 మినిట్స్ మన షోలో అనివార్య కారణాల వల్ల నేను యాక్చువల్లీ వన్కే రావాల్సింది, బట్ ఐ గోట్ డిలేడ్. బట్ ఎనీవే, మీకు రామ్ మిర్యాల గారి బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేసాం. హోప్ఫుల్ యూ ఆల్ గాట్ ఎంటర్టైన్. సో కీపింగ్ టు అవర్ ప్రామిస్, మనం చెప్పినట్టుగా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేలో మాకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్నింటిలోంచి 4 లక్కీ విన్నర్స్ని రేపు సండే షోలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద షో రేపు అనౌన్స్ చేస్తాం. 4 దే విల్ బి విన్నింగ్ ఎ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ ఈచ్ టు రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. సో మీరు చేయాల్సింది వెరీ సింపుల్. ఇప్పటి నుంచి keep calling our 4 lines. There is no topic on the floor. Just call us and say that you want to be enrolled in the Ram Miryala ticket giveaway raffle. Mimmalni enroll chestam. And like nenu cheppinattuga vachina anni calls lonchi naluguru lucky winners ni repati show lo announce chestam. Our studio number 510-573-2562. 510-573-2562. Once again, if you want to be part of the Ram Miryala raffle ticket giveaway, Ms. Chalson, very simple. Just call our studio lines 510-573-2562. My name, my chappani chalu. We'll enroll you in the raffle. 510-573-2562. And once again, Ram Miryala live in concert next Friday, May 22nd at ICC Milpitas.
2: Entertainments presents sensational singer Ram Miryala live in concert.
3: Sankana prapti rastu aashirvadistu all the best
2: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.
0: And by the way, the gold sponsor for this event, Kavya Foods, they're also giving you an opportunity to get free tickets to Ram Miryala live in concert. Meet Chalsindi. Very, very simple. Download the My Pursue app. MYPURSU. Download the My Pursue app. Complete the KYC. And then chat lo Ram Miryala and type chendi. As simple as that. And type chesin tarvata, you can either get yourself a free entry ticket to the concert, or you can get buy one, get one free. Or can be multiple tickets kavalante. Vadanikuda, they've got some special amazing offers. Once again, download the My Pursue app and then complete the KYC. And while chat message lo Ram Miryala type chendi, and their customer service will help you with the rest. You can win free entry ticket to Ram Miryala live in concert. And once again, Ramiriala event ki next Friday we'll have entry tickets, standing tickets to enjoy the concert, to party, dance, etc. We also have table seating as well. So meku ee seats kavalanukunna aa seats kavalanukunna you can purchase the tickets directly on our website bata.org bata.org. And we want to thank all the sponsors. Gold sponsor is My Pursue. Silver sponsors Apex Consulting Services, Klavya Foods and Insta Service. And for tickets and more details, go to bata.org, bata.org. And once again, ఒకవేళ మా షో ఇప్పటికి వింటూ ఉండి మీరు రామ్ మిర్యాలా కాన్సర్ట్ టికెట్ రాఫిల్లో మీరు కూడా మీ పేరు రాఫిల్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే కనుక జస్ట్ గివ్ అస్ ఏ కాల్ అండ్ ఐల్ టేక్ యువర్ కాల్స్ ఆఫ్లైన్ యాజ్ వెల్ బట్ గివ్ అస్ ఏ కాల్ 510-573-2562 510-573-2562 and we phone calls iskina lopala a beautiful song from Ram Miryala.

టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్, ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry!

0: limited special sale on summer travel. Available only on phones.
1: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
2: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.